సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స పుత్తం శరణం కచ్చామి ధమ్మం శరణం కచ్చామి సంఘం శరణం కచ్చామి తృతీయంపి పుత్తం శరణం కచ్చామి తృతీయంపి ధమ్మం శరణం కచ్చామి తృతీయంపి సంఘం శరణం కచ్చామి తృతీయంపి పుత్తం శరణం కచ్చామి తృతీయంపి ధమ్మం శరణం కచ్చామి తృతీయంపి సంఘం శరణం కచ్చామి